0: into that. So yeah, let's get rolling, Brother Jack. The microphone is hey, it's all yours. Trust me, it is all yours. Go ahead, brother. We got you. We got you. Set and ready to go.
1: Hello, my dear Ignatius, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from South Hyderabad Church of Christ, Ignite Radio, India. So, my dear Ignatius, my dear brothers and sisters, what a wonderful day that God has given for us. And we really appreciate, all the love, and we really appreciate your encouragement and your prayers and love. Your love on India, and we thank you so much, my dear Ignatius, my dear brothers and sisters. So we have, last week, we have seen about the church at Thyatira, and we have seen the most of the things, like, what does Jesus expect from his church, and does Jesus knows what is happening inside the congregation, or does Jesus know when a church is becoming spiritually weak, and does Jesus know when false teachers enter the church, and does Jesus know the difference between those who are faithful and those who are unfaithful, and most importantly, like we have seen, where do we stand before Jesus? So, my dear Ignatius, my dear brothers and sisters, so we have seen the scripture from Revelation chapter 2. Jesus knows his church, and Jesus knows what is happening in his church, and Jesus knows the faithful, and Jesus knows the unfaithful. And, we have also seen Jesus knows the works which we are doing in the congregation. And we have seen the four congregations in chapter 2, like Ephesus and Smyrna and Pergamos and Thyatira. And most importantly, we have looked at the church at Thyatira. And, what are the different circumstances they have faced? And, the congregation has a different strength, and they had different weaknesses. So, my dear Ignatius, my dear brothers and sisters, so why I am telling this is, like, we have discussed one point, the danger of allowing the false doctrine into the congregation. What are the dangers? We have just seen a overview of it. So, I thought to make one full-length lesson from this. So I thought to to bring you on. So today we are going to discuss about the dangers of allowing false doctrine in the church, in the congregation, and the dangers of tolerating the false teaching. So, my dear Ignatius, a congregation or a church must love people while remaining faithful to God's word. But tolerating false teaching can lead people away from Christ. But the biblical correction, repentance, and what we call the steadfastness protect the spiritual health of the church. So, my dear Ignatius, my dear brothers and sisters. So today we are going to discuss on the dangers of tolerating the false doctrine or false preaching. So, my dear Ignatius, we have already seen that the church at Thyatira, so Jesus knows his church. He knows our works, and he knows our faith, and he knows our love. He knows our struggle. He knows our faithfulness. He called us to hold fast. May we all strive to be faithful servants of our Lord Jesus Christ. So, my dear leaders, my dear brothers and sisters, and also we have seen, we need to help us one another. We need to help us one another. You know, God is willing to forgive. God is willing to forgive. Acts 17 verse 36, "And the times of the ignorance God winked at, but now commandeth all men everywhere to repent." So God wants us to repent. So, you know, in the old days, in the Old Testament doctrine, you know, in the times of this ignorance, God winked. But, you know, it's now command to repent. Each and everyone has to repent. And also we have seen the 2 Peter chapter 3 verse 9 tells us, "Not willing that any should perish, but all should come to repentance." So if you have sinned, don't run away from God. Don't run away from the God. Come back to God. If you are not a Christian, study the gospel. Believe in Christ. Repent of your sin. Confess your faith in Jesus. And be baptized according to the teachings of the New Testament. And if you are already Christian but have become unfaithful, come back to the Lord. The Lord knows your heart. The Lord knows your situation. And the Lord calls us to faithfulness. So, my dear Ignatius, my dear brothers and sisters, God is willing to forgive us all. God is willing to love us all. So, today, we are going to see the dangers of tolerating the false doctrine. And we're going to see few verses before we start. And we're going to jump into the verses. Ignite Radio program ki వినడానికి వచ్చిన ఆన్లైన్లోకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి యొక్క గొప్ప సమయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అందరికీ ఇచ్చి ఉన్నాడు. ఈ దినమును చూడలేక ఎంతో మంది నిద్రించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, మనము ఈ క్షణాన దేవుని యొక్క వాక్యము మనం వింటున్నామంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకనగా చాలా మంది ఈ యొక్క సమయాన్ని వ్యర్థంగా వాళ్ళ యొక్క ఇహలోక ఆశల వైపు వాళ్ళు పెట్టడానికి ఇష్టపడతారు. చాలా మంది సినిమాలకు వెళ్ళటానికి, షికార్లకు వెళ్ళటానికి, లేకపోతే స్నేహితులతో గడపడానికి, లేకపోతే బంధువులతో గడపడానికి, లేకపోతే వగైరా ఇంకా ఏ పనైనా చేయటానికి వాళ్ళు ఆలోచించుకొని దాని ప్లాన్ వేసుకొని వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. కానీ మనకు కూడా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనం కూడా బయటకు తిరిగి సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఉంటుంది. కానీ మనము మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనము నిశ్చయించుకున్నాము. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయము భక్తిని కలిగి దేవునికి ఇష్టమైన పిల్లలుగా, లేకపోతే దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనము ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము తుయితార సంఘం గురించి మనము జాగ్రత్తగా చర్చించుకున్నాం. కాబట్టి తుయితార సంఘంలో ఎలాగా ఉంది, పరిస్థితి ఎలాగుంది, సంఘం ఎలాగుంది, సంఘ సభ్యులు ఎలాగా ఉన్నారు, సంఘ సహోదరులు ఎలాగ ఉన్నారు, అక్కడ చేసే పరిచారకులు ఎలా ఉన్నారు, ఆ పెద్దలు ఎలాగా ఉన్నారు, అలాగే మనము తుయితార సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అక్కడ ప్రభువారు యేసుక్రీస్తు వారు స్వయంగా తుయితార సంఘానికి లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క లేఖ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు, ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రభువారు యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అదేమనగా, మీరేమి చేస్తున్నారో నేను ఎరుగుదును. కాబట్టి సంఘము ఏం చేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగుగా ఎరుగును. ఎందుకంటే సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు, సంఘ సువార్తికులు ఏం చేస్తున్నారు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు, సంఘ డీకన్స్ ఏం చేస్తున్నారు, కాబట్టి ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్ని విషయములు తెలిసినప్పటికీ ఎందుకు అబద్ధ బోధని సంఘములోకి తీసుకుని వస్తున్నాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా చర్చించుకున్నాం. కాబట్టి మనము పోయిన వారం మనం చూసుకున్నట్లయితే చాలా చక్కటి విషయాలు మనము తెలుసుకున్నాము. తుతేర సంఘంలో ఎలాగ ఉన్నారు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏమని చదివించారు, అలాగే వాళ్ళు దేవునికి అంగీకారమైన జీవితంలో ఉన్నారా లేరా, కాబట్టి సంఘంలో సంఘ సభ్యులు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా, అవిశ్వాసులు ఎలాగ ఉన్నారు, విశ్వాసులు ఎలాగ ఉన్నారు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే మన కొన్ని అంశాలు మనం చూసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘంలో జరిగే ప్రతి విషయము తెలుస్తుందా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘము ఆత్మీయంగా బలహీన పడిపోతుందనే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి యొక్క అబద్ధ బోధ సంఘములోకి బయలు వెళ్తుందనే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా, అలాగే మనం చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగ ఉన్నారు, అవిశ్వాసులు ఎలాగ ఉన్నారు, వాళ్ళ మధ్య వ్యత్యాసం ఎలాగా ఉంది అనే విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా అనే విషయం గురించి చర్చించుకున్నాం. అలాగే చివరగా మనం ఏం చేసుకున్నామండి, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఎలాగా ఈ క్షణం మనం వెళ్తే ఎలాగ నిలుచోగలుగుతున్నాము అనే విషయాన్ని మనము చూసుకోగలం. అందుకే మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18-19 18-29 వచ్చిన మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి తుయితారలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంచి పాదములు కలిగి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కరపటి క్రియలు మరి ఎక్కువ ఉన్నవని ఎరుగుదును. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా సంఘం గురించి సెలవిస్తున్నారు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుగుదురు. కాబట్టి నీ యొక్క మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఎరుగుదునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమం పెట్టారా, ఈ యొక్క అంశాలను మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎలాగా ఆ యొక్క తుయితార సంఘాన్ని మనము ఎలాగ ఆ యొక్క సంఘ పరిస్థితులు ఎలాగ తెలుసుకున్నాడో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తుయితార సంఘం మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఎఫెస్సులో ఉన్న సంఘానికి, స్మరణలో ఉన్న సంఘానికి, పెర్గామలో ఉన్న సంఘానికి, అలాగే తుయితార ఉన్న సంఘాలకి రాస్తూ వారి యొక్క సంగతులు దేవుడు ఎరుగుదును అని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనము ఎలాగూ ఈ యొక్క విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనము కృత నిబంధనలో మనము ఈ యొక్క విషయాలు మనము చూడవచ్చు. అలాగే మనం చూసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఏం చేస్తున్నామో ఆయన ఎరుగుదును. మన యొక్క ప్రాబ్లమ్స్ లేకపోతే మన యొక్క బాధలు ఏమున్నాయో ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాహటంగా తెలుసు. అలాగే మన యొక్క స్ట్రగుల్స్, మన వేటు గురించి అయితే ఇబ్బంది పడుతున్నామో ఆయనకు తెలుసు. అలాగే మన యొక్క విశ్వాసం ఎలాగ ఉందో తెలుసు. అలాగే మనము కొన్ని కొన్ని విషయాల్లో ఎలాగో సాధనకు లొంగిపోతున్నాం అనే విషయం కూడా ఆయనకి తెలుసు. అలాగే ఈ యొక్క అబద్ధ సువార్త లేకపోతే ఆ యొక్క అబద్ధ వార్త ఎలాగూ బయలు వెళ్తుందో ఆయనకి తెలుసు. అలాగే మన యొక్క హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక గొప్ప అంశం గురించి మాట్లాడుతున్నాం. తుతేర సంఘములో జరిగిన చిన్న సంఘటన విషయాన్ని తీసుకొని మనము ఏ దినమున యొక్క వాక్యాన్ని మనము చర్చించుకుందాం. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్త ద్వారా వచ్చే నష్టాలు ఏంటివి అనే విషయాన్ని మనము చూసుకుందాం. కాబట్టి ప్రియమైన సంఘమ్మ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కొద్దిగా వాక్యం చదువుకొని దేవుని యొక్క మాటల్లో మనము ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియమైన సంఘమ్మ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన యొక్క ఇగ్నైట్ రేడియోలోకి వచ్చిన మీ అందరికీ కూడా సంఘం తరఫున వందనములు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క భారతదేశం తరఫు నుంచి కూడా మీ అందరికి కూడా
2: దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య పఠనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుకుందాం. కాబట్టి అందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలని గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది, వాటికి భాష లేదు మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూల భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు వెలుచున్న వాటిలో ఆయన సూర్యునికి గుడారముగా వేశాను. అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు నుల్లసించినట్లు తన పథమునందు పరిగెత్తు నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తన చుట్టూరు తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లా చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మములైనది, అది కన్నులకు వెలుగుంచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రియమైన సంఘమ్మ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప వాక్యం ఇక్కడ మనం సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు ఎంత గొప్పగా సెలవిచ్చున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి. కాబట్టి మనుషులమైన మనము నిమిత్త మాత్ర మానవులమైన మనము ఏమనుకుంటున్నాం, దేవుడు లేడు, లేకపోతే ఎవరు లేరు, ఇదొక కొన్ని గ్రహాల సమూలన, లేకపోతే కొన్ని గ్రహాలు ఢీకొనటం వల్ల మనకి ఈ యొక్క కొన్ని నక్షత్రాలు ఢీకొనటం వల్ల మనకి ఈ భూమి ఏర్పడిందని కొంతమంది కొన్ని కొన్ని పుస్తకాల ద్వారా తెలియజేసి కొంతమంది నాస్తికులు వాటిని నమ్మడం జరుగుతుంది. కానీ ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డరా, మనము క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే ఈ యొక్క భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, వర్షము ఇవన్నీ గమనించుకున్నట్లయితే వాటి అన్నిటికీ కూడా కొన్ని కొన్ని పరిమాణములు కలవు. కాబట్టి ఎవరో చాలా అమూల్యంగా చాలా చక్కగా చెక్కినట్టుగా నిర్మించినట్టుగా ఆ యొక్క పర్వతములు కానివ్వండి, ఆ యొక్క వృక్షములు కానివ్వండి, సముద్రములు కానివ్వండి, లేకపోతే భూమి, లేకపోతే భూమి కింద అగాధ జలములు, లేకపోతే భూమిపైన ఉన్న ఆకాశములు, ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే దేవుడు చేత నిర్మింపబడిన ఒక సృష్టి. దేవుడి చేత నిర్మింపబడిన ఒక సృష్టి. ఈ యొక్క సృష్టిలో ఉన్న మనం అందరము కూడా ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొనగలిగి దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుచున్నాడు, దేవుడు మనతో ఈ యొక్క క్రియేషన్ ద్వారా, లేకపోతే ఈ యొక్క భూమి ఆకాశముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే భూమి ఆకాశము సృష్టించిన గొప్ప దేవుడు ఈ యుగం అంతటిలో ఆయన యొక్క గ్రంథము ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా, అలాగే ఆయన యొక్క సత్యమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి ధ్యానం తెలుపుచున్నది. ఎంత గొప్ప సెలవిచ్చున్నాడండి దావీదు మహారాజు గారు, ఎంత గొప్ప సెలవిచ్చి ఉన్నారండి. పగటికి పగలు, రాత్రికి రాత్రి, మళ్ళీ వాటికి భాషలు మాటలు లేవంట. వాటికి మనలాగా భాషలు మాటలు లేవు, వాటికి స్వరము లేదు, వాటి స్వరము వినబడదు, కానీ వాటి కొలమానులు ఎక్కడ ఉన్నాయి? భూమి ఎంతంతటా వ్యాపించలేవా? ఈ యొక్క లోక దిగాంతం వరకు కూడా వ్యాపించినట్లు లేవా? కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సృష్టి మనకి తెలియజేస్తున్నది, ఆయన యొక్క ఈ యొక్క నిర్మాణాలు మనకి తెలియజేస్తున్నది. దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆయన యొక్క సృష్టి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రోమీ లేఖన పత్రిక 1:19-20, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 1:1 అలాగే కీర్తన గ్రంథం 8:3-4 చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలని, ఈ యొక్క పర్వతాలని, ఈ సముద్రాలని, పువ్వుల్ని, ఈ యొక్క పక్షుల్ని, అలాగే లేకపోతే మన యొక్క మానవ శరీరాలని గమనించుకొని చూసుకున్నట్లయితే ఒకరు చేత నిర్మాణకుడు లేకుండా ఇవి నిర్మింపబడలేదు. నిర్మాణకుడు లేకుండా ఇవి నిర్మింపబడలేదు. ఇవన్నీ కూడా మమ్మల్ని ఒకళ్ళు తయారు చేశారు, మమ్మల్ని ఒకళ్ళు క్రియేట్ చేశారు, ఆ క్రియేటర్ మనతో ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమాన్ని పెట్టారా, మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క అమూల్యమైన ప్రేమను చూస్తున్నాం, అలాగే ఈ యొక్క భూమి, లేకపోతే ఈ యొక్క విశ్వమండలి నిర్మాణం ద్వారా ఆయన యొక్క గొప్ప శక్తిని, అలాగే ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క విజ్డమ్ని, లేకపోతే ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఈ యొక్క నిర్మాణములను మనం చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే దీనికి ఒకడు నిర్మాణకుడు కలడు అనే విషయాన్ని ఆ యొక్క నిర్మాణములన్నీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, ఉదాహరణకి మీరు దారిలో వెళ్తున్నారు, దారిలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మీకు ఒక వాచ్ కనపడింది, వాచ్, ఒక రోలెక్స్ వాచ్ లేకపోతే టైటన్ వాచ్ కనపడింది అనుకోండి. అబ్బా మీరేమనుకుంటారు, ఓకే ఇది దీనంతటి ఇదే తయారైంది, అసలు ఇంత చక్కగా ఎలాగ తయారయ్యిందో, ఎక్కడ కింద పడి ఎట్లా నలిగిపోయి ఎలాగ అంత అందంగా తయారైందో అనుకుంటారా? లేదు, మనకి తెలిసిపోతుంది అది ఒకడు ఎవరో జాగ్రత్తగా వాటిని, ఆ యొక్క వాచ్ని, లేకపోతే ఆ యొక్క చేతి గడియారాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క చేతి పని మనకి కనపడుతుంటుంది. కాబట్టి అందుకే అంటారు రోమి రాసిన పత్రిక 1:20 అంటాడు, ఒకసారి చదువుకుందాం. రోమి లేఖన పత్రిక 1:19 చదువుకుందాం. ఎందుకనగా దేవుని గురించిన తెలిసిన సఖ్యమైనదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తురులైరి. కాబట్టి ప్రియమైన సంగమ, ఆయన యొక్క అదృశ్య లక్షణం ద్వారా, ఆయన యొక్క నిత్యశక్తి ద్వారా, ఆయన యొక్క దేవత్వాన్ని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఈ యుగ అంతమందు దేవుడు మనతో ఎలాగో మాట్లాడుతున్నాడు విషయం మనము తెలుసుకుందాం. కాబట్టి మొదటగా ఆయన ఆ యొక్క క్రియేషన్, ఈ యొక్క నిర్మాణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అని మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మిగతా విషయాలు మనం
1: book of the Holy Bible and the book of Revelation, and we're gonna see some supporting scriptures for this lesson, and we're gonna jump into this lesson. Let's again read Revelation chapter 2, verse 18 to 29. Revelation chapter 2, verse 18 to 29. I'm reading from New King James Version Bible, and please read along with me. And to the angels of the church in Thyatira write, "These things say the Son of God, who has eyes like a flame of fire and his feet like a fine brass. I know your work, love, service, faith, and your patience. And as for your works, the last are more things than the first. Nevertheless, I have been a few things against you, because you allow the woman Jezebel, who calls herself prophetess, to teach and seduce my servants to commit sexual immorality and eat things sacrificed to idols. And I gave her a time to repent of her sexual immorality, and she did not repent. Indeed, I will cast her into sick bed, and those who commit adultery with her into great tribulation. Unless they repent of their deeds, I will kill her children with a death. And all the churches shall know that I am he who searches the minds and hearts, and I will give you to each one of you according to your works. Now to you I say, and to the rest in Thyatira, as many as do not have this doctrine, who have not known the depths of Satan, as they say, I will put on you no other burden, but hold fast what you have till I come. And he who overcomes and keeps my works until the end, to him I will give power over nations. He shall rule them with a rod of iron. They shall be dashed to pieces like the potter's vessel, as I also have received from my Father. And I will give him the morning star. He who has an ear, let him hear what the Spirit says to the churches." And also, my dear readers, let's read Acts chapter 20, verse Acts chapter 20, verse 28 to 32. "Therefore, take heed to yourself and to all the flock, among which the Holy Spirit has made you overseers, to the shepherd, the church of God, which he purchased with his own blood. For I know this, that after my departure, savage wolves will come in among you, not sparing the flock. ఆల్సో ఫ్రమ్ అమాంగ్ యువర్ సెల్వ్స్ మెన్ విల్ రైస్ అప్ స్పీకింగ్ పర్వర్స్ థింగ్స్ పర్వర్స్ థింగ్స్ అండ్ టు డ్రా అవే ద డిసైపుల్స్ ఆఫ్టర్ దెమ్ సెల్వ్స్ దేర్ ఫోర్ ఐ వాచ్ అండ్ రిమెంబర్ దట్ ఫర్ 3 years ఐ డి నాట్ సీస్ టు వార్న్ ఎవ్రీ వన్ నైట్ అండ్ డే విత్ టియర్స్ సో నౌ బ్రదరన్ ఐ కమాండ్ యూ టు గో command you to God and to the word of his grace which is able to build you up and give you an inheritance among all those who are sanctified. So my dear brothers and sisters, here if we see verse 28 to 35, Paul finishes farewell and addresses to Ephesian elders by warning them of coming deceptions and reminding them of their responsibility. So most clearly and most important thing, false and abusive teachers will spring up from their own congregation to try to draw people away from following Christ. Nowadays, not only at the time of Ephesians, or at the time of Paul, nowadays also the false teachings and the false doctrine is spreading widely, and it is spreading is like a virus. But most of the people are accepting it. Most of the people are accepting it, so they are not looking into the Bible and see or observe, or they are not examining what they are saying is true or not in the Bible. So false and abusive teachers will spring up from their own congregation to try to draw people away from the following Christ. Yes, my dear brothers and sisters, people also reminds the elders of his characters of his character while he served them, that he did not teach for money, suggesting that the false teachers will. His words will strike home. Jesus will praise Ephesus for their wisdom in the face of deception. So my dear brothers and sisters, so if we observe in Revelation chapter 2 verse 2, I know your works, your labor, your patience, and that you cannot bear those who are evil, and you have tested those who say they are apostles and are not, and have founded them liars. So here, my dear readers, the Ephesus showed their wisdom and found the liars. When they say that they have false teachings enter into their congregation and they say that we are apostles. No, they did not enter into the congregation. So, my dear Ignatius, my dear brothers and sisters, we need to be aware of this. And if you see, let's read one more thing. Galatians chapter 1 verse 6 to 9. Galatians chapter 1 verse 6 to 9. I marvel that you are turning away so soon from him who called you in the grace of Christ to a different gospel, which is not another, but there are some who trouble you and want to pervert the gospel of Christ. But even if we or angels from heaven preach any other gospel to you than what we have preached to you, let him be accursed. As we have said before, so now I say again, if anyone preaches any other gospel to you than what you have received, let him be accursed. So, my dear brothers and sisters, Galatians begins more abruptly than most of the Paul's other letters in the New Testament. Rather than giving an extended prologue, and Paul launches immediately into his reasons for writing. So this letter is directed to believers in the region of Galatia, also known as Asia Minor. And if you see from verse 6 to 9, Paul quickly clarifies there is no other gospel, only a distortion of the true gospel with all his authority as an apostle. Paul declares that anyone who teaches any other gospel other than what Paul taught them is accursed or eternally condemned. That stands even if Paul himself or an angel from heaven who tried to teach them a different gospel. Paul stands on the truth that salvation comes by God's grace alone, through faith alone, in Christ's payment for our sin on the cross. So, my dear brothers and sisters, to defend the true gospel, Paul must also defend the fact that he is truly an apostle. In New Testament terms, an apostle was someone who spent time with Christ and was officially sent by Christ to be his representative in the world. The Judaizers apparently were saying that Paul did not qualify. He wasn't one of the original 12 disciples. In fact, they said he was merely taught by those other apostles, giving him no authority to speak for Christ or on his own. Paul answers their changes by showing from the story of his life before and after his conversion, and that none of the other apostles trained him. Instead, Christ was revealed to him and was the truth of the gospel of the grace of God. So, my dear Ignatius, my dear brothers and sisters. So here, a congregation must love people while remaining faithful to God's word. But, you know, tolerating the false teaching can lead people away from Christ. But biblical correction, repentance, and steadfastness protect the spiritual health of the Christ. So once again, my dear Ignatius, my dear brothers and sisters, greetings to all our brothers and sisters in Christ who are listening to this Ignite Radio broadcast program. It is a joy and a privilege to come together once again to study the precious word of God. Whether you are listening from your home or at work or traveling or spending time with your family, we welcome you in the wonderful name of our Lord and Savior, Jesus Christ. So, dear brothers and sisters, in our previous lesson, we studied the church at Thyatira from Revelation chapter 2. We learned that Jesus knows the works of his church. He knows its love, faith, service, patience, and spiritual growth. We also learned that Jesus knows those who are faithful and those who are unfaithful. Today, we are going to extend that lesson and spending our time examining one particularly important subject. That is the danger of tolerating false teaching. My dear Ignatius, my dear brothers and sisters, this is not a subject we should study to criticize other congregations or denominations or condemned individuals or create division among Christians. But you know what? We should study it first to examine ourselves, our families, our teaching, and our own congregations. So let me start with three questions. So, my dear Ignatius, my dear brothers and sisters, are you ready for this? Let's hit these three questions. Can a congregation have love, service, worship, and good works, yet still have a serious spiritual problem? And second, can a person sincerely believe something and still be mistaken about what the Bible teaches? When false teaching appears in a congregation, should Christians ignore it to preserve peace, or should they respond according to God's word? So, my dear brothers, my dear brothers and sisters, these are important questions. Our answers must not be based on merely on our feelings or traditions or personal opinions or the popularity of a preacher. We must turn to scriptures. Let us remember the words of Jesus in John chapter 8, verse 32. John chapter 8, verse 32. So it says that truth is important. Let's read. I'm reading from New King James Version Bible. And you shall know the truth, and the truth shall make you free. So, my dear brothers, my dear brothers and sisters, the most enticing aspect of sin is the promise of freedom. Even from the first temptation in the Garden of Eden, man has assumed that defying God is a way to control his own destiny. In fact, the opposite is true. Nothing enslaves like sin. It corrupts our thinking, controls our actions, and destroys our peace. You know what? Worst of all, it separates us from God and condemns us to an eternity of loneliness and shame. But we see Jesus, on the other hand, represents the truth. That is himself. This is the theme Christ will return to often in his teachings. Nothing but truth can really free us. In our congregations or in our friends or relatives, we can see the comforting lies are never as beneficial as loving truth. Even when the truth is not what we want to hear, we can't expect to make the good decisions or correct choices when we were operating under the control of a lie. As Christ stated earlier in this dialogue, he alone is the light of the world, the one and only means to apprehend truth. True freedom is found in forgiveness of sin and service to God. And this is only found when we accept Jesus. Amen. Amen. So may God help us love the truth, teach the truth, and live according to the truth. So my dear brothers, my dear brothers and sisters, as we have read Revelation chapter 2, verse 18 to 29, the message of Jesus to the church of Christ at Thyatira. In the 20th verse, it says, notwithstanding, I have few things against thee, because thou sufferest that woman Jezebel. So, my dear brothers, my dear brothers and sisters, the expression "those sufferest" is in the King James Version means that the congregation was allowing or tolerating this influence. Jesus acknowledged the congregation's good work, love, service, faith, and patience. Yet, he also identified a serious problem. They were tolerating a person who taught and influenced others towards sinful practices. So, my dear readers, my dear brothers and sisters, notice the balance in this message. Jesus did not overlook the congregation's good works, but neither did he allow those good works to excuse its failure to address false teaching. So, my dear Ignatius, my dear brothers and my dear sisters, the lesson is clear. Good works do not make ఫాల్స్ టీచింగ్ యాక్సెప్టబుల్ అండ్ ఏ కాంగ్రిగేషన్ స్పిరిచువల్ రెప్యుటేషన్ డస్ నాట్ రిమూవ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు రిమైన్ ఫెయిత్ఫుల్ టు క్రైస్ట్. సో నౌ లెట్ అస్ సీ దిస్ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఈస్ ఫాల్స్ టీచింగ్ అండ్ వై డస్ ఇట్ మ్యాటర్? వాట్ ఈస్ ఫాల్స్ టీచింగ్ అండ్ వై డస్ ఇట్ మ్యాటర్? Dear brothers and sisters, before we discuss the danger of tolerating false teaching, we must understand what false teaching means. False teaching is a teaching that contradicts or distorts what God has revealed in scriptures. It may involve the identity of Jesus, the gospel, salvation, worship, Christian conduct, the authority of scriptures, or the responsibility of the church. But we must be careful. Not every disagreement is a false teaching. Not every disagreement is a false teaching. Christian may disagree about matters of judgment, methods of organizing activities, personal preferences, or interpretations of passages that are genuinely difficult. We should not automatically label everyone who disagrees with us a false teacher. Instead, we must examine the actual teaching, consider the context of the scripture, and distinguish between essential biblical truth, reasonable difference in understanding, and personal opinions. If you see, we all know Acts chapter 17 verse 11, what did the Bereans do? It describes the Bereans as the people who received the word eagerly and examined the scriptures daily to see whether what they heard was true. Amen. This is the example you and me should follow. So imagine a person listening to a preacher on radio. The preacher speaks confidently and quotes a few Bible verses and thousands of followers. Does that automatically mean everything he says is correct? Is it true? No. A preacher's popularity does not establish the truth of his teaching. A person's confidence does not establish the truth of his teaching. Even our own sincerity does not guarantee that we have interpreted scriptures correctly. So we must ask, what does the passage actually teach? What is its context? Does the interpretation agree with the rest of the God's word? So that's why in 2 Timothy chapter 2 verse 15 calls Christians to handle the word of truth accurately. Our responsibility is not merely to hear religious teachings. Our responsibility is to examine it faithfully. Amen. Amen. So, my dear readers, my dear brothers and sisters, if you are, if you think the person you are listening to has millions of followers in Instagram or, millions of views in YouTube, so that doesn't mean whatever he says is correct. Whatever he or she says is true. Whatever they speak doesn't mean that it is in the scriptures. So we need to, like as a Bereans, how they have examined, we need to follow the same way. So a preacher's popularity does not establish the truth of his teaching. A person's confidence does not establish the truth of his teaching. Even our own sincerity does not guarantee. We must ask, we must ask, what does the passage actually teach? What is its context? My dear Ignatius, my dear brothers and sisters, we need to be very, very, very careful in regards to false teaching. In regards to false teaching. So, as a Thyatira congregation is facing, and they are allowing the Jezebel into the congregation and making all sinful activities, and they were tolerating that. But God does not want to do that. God does not wants that. So the danger of, tolerating false teaching is had a huge impact in our lives. You know, one day we are accountable to God. And one day, we know there is a lake of fire and there is a heaven. So we need to choose. So our actions, our words has the consequences. So, my dear Ignatius, my dear brothers and sisters, let's see the church at Thyatira and what is the serious problem.
2: అండ్ రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో అనేక వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10:17 రోమిలకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఈ యొక్క మాట అనగా ఏమిటి? క్రీస్తును కూర్చిన మాట మనకి ఎక్కడ ఉన్నది? ఆ యొక్క మాటను మనము సరిగా ఎక్కడ చదువుకోగలం? కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తా, తిమోతి రాసిన 3:16 16:17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ప్రియమైన సంఘము దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని యొక్క వాటను మనము చెప్పి మనము కాబట్టి బోధకులైన వాళ్ళు మరి ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే విధానంలో జ్ఞానము కలిగి ఇతరులకి అర్థం అవ్వులాగున మనము ఉపదేశించాలి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చేర్పడి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అంటారు చాలా కొంతమంది తోడేళ్ళు గొర్రె చర్మంలో వేసుకొని మన మధ్య తిరుగుచున్నారు. వాళ్ళు పైకి చూడటానికి గొర్రెల్లాగే ఉంటారు, కానీ బట్ లోపల మాత్రం వాళ్ళు తోడేలు స్వభావం వంటి వారు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటని లేకపోతే సత్యాన్ని వినటానికి ఆయన వాళ్ళ యొక్క చెవులు అనేవి చిల్లు పట్టినాయి, తుప్పు పట్టినాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళను కూడా ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్ళడమే వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనమందరము కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని దేవుడు మనతో ఈ యుగ అంతంలో ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మనకి చక్కగా ఏమని సెలవిస్తుందంటే, దేవుడు అంటే ఎవరు, పాపం అనగా ఏమిటి, మనం ఎలాగో రక్షింపబడాలి, ఈ యొక్క జీవితాన్ని ఎలాగూ మనము జ్ఞానం కలిగి జీవించాలి, అలాగే ఇతరులకు మనము ఎలాగూ ప్రేమతో కలిగి ఉండాలి, అలాగే మనము ఆ యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం ఎలాగూ తయారు అవ్వాలి అనే విషయాన్ని చాలా చక్కగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిచ్చింది. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, ఉదాహరణకి మీరు ఏమైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ యొక్క వస్తువుని ఎలాగ వాడాలి, ఏంటి వాడాలని ఎవరు చెప్పకుండా, లేకపోతే అక్కడ మాన్యువల్ ఉంటుంది, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి చదవకుండా మీరు నాకు నచ్చింది చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే అది త్వరగా పాడైపోవడానికి

0: సరిగా చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా సరిగా చూసుకోవాలి. కాబట్టి అందుకే అంటారు, మనం కూడా మన యొక్క జీవితంలో ఖచ్చితంగా 15 నిమిషాలు దేవునికి సమయాన్ని కేటాయించండి. ప్రార్థన చేయట్లో మోకాళ్ళని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేవారుగా ఉన్నాడు. అలాగే మూడో విషయం మనం చూసుకున్నట్లయితే, రెండని దేవుడు ఈ యుగమంతట్లో మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే, కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయుల రచన పత్రిక 1వ అధ్యాయం 1-3 అమర్చుంది. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినం అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఈ దినం అంతట్లో కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలాగే కొలొస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం గమనించుకున్నట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి సృష్టికర్తకి ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడు. మరి ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ఆ దేవునితో కూడా ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సృష్టి దేవుణ్ణి వివరిస్తుంది. ఈ యొక్క సృష్టి దేవుని యొక్క మహిమను చాటి చెప్తుంది. ఈ యొక్క సృష్టి దేవుని యొక్క చేతి పనిని వివరిస్తుంది. ప్రేమన సంగమా, దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు ఏడి ఎలాగ ఉంటాడు అంటే మనం చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు లాగా ఉంటాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క న్యాయము ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవి. కాబట్టి మనము క్రీస్తుని ఎరిగితే దేవుణ్ణి ఎరిగినట్లే అని కాబట్టి మనము చెప్పగలగాలి. కాబట్టి ప్రియమైన సంగమ్మ, దేవుని బిడ్డలారా, యొక్క కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచుకుని గాక. అలాగే చివరగా ఒక కొన్ని విషయాలు చెప్పుకొని ముగించుకుందాము. మనము మన యొక్క జీవితంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనల్ని
1: ప్రశ్న. Let us return to Revelation chapter 2. So Jesus introduced himself in verse 18 as the Son of God, whose eyes are like a flame of fire and whose feet are like a fine brass. Here, if we observe clearly, that description emphasizes his authority, holiness, and penetrating knowledge. Jesus sees what human beings cannot fully see. A congregation may appear healthy to visitors. Its meeting may be orderly. Its singing may be beautiful. Its members may be active. Its leaders may be respected. But Jesus knows the spiritual condition of that congregation. So in chapter 2 verse 19, in Revelation chapter 2 verse 19, Jesus commands Thyatira for its works, love, service, faith and patience. He also notes that its later work were greater than its earlier work. What an encouraging description. They were not doing everything wrong. They had a genuine strength. So if you see chapter 2 verse 20, nevertheless, I have a few things against you, because you allow that woman Jezebel, who calls herself a prophetess, to teach and seduce my servants.